పరిసరేమ అందరూ కరిగినావ శీతల హులంగి గత వేవులను అదేనునా తనికమే కెకతువేలా అడుకునాటు సుల్లంగ మగే హితట మనోది క్యూవా మే హితలే దవస్ కియా కిటియాత యాన్న ఎన్న విదియాక్ నహా యాన్న ఎన్న తనక్ నహా పాలువ తనిక మహదవత పురామ ఏ కునాటు దవస్ గానమ పెలపదియం మెలా గెవపు దవస్ గాన గెన ගැන ගැන ඉන්නකොට තරංග ඔයාද කියන නන්න අඳුරන කෙනෙක් නෙවෙයි හීනකින්වත් නොහිතන වෙලාවක මගේ ආදරණීය පිරිඳ ගෙදර ආවා මට මතක එච්චරයි චම්පික ලලිත පෙරේරා

వెనకెనుకుట ఆదరే కళ, ఓహు వెనకెనుకుట ఆదరే కళ, అంతిమే మమ్మ మఠ ఆదరే కలగ నాక సాద బెంద, హయట ఆదరే కలగ నాక సాద బెంద, ఏతే ఆదర కథ హిత్తెతులే సదాకాలికాయి పిలియంత.

నీళ్ళలాత్ ఒనులాత్ అని కాగే దుఃఖేది పప్పోరి తినవన ఒబ ఇన్నే ఆదరెన్ ఏ తేరి దిన పప్పుట తవరి తుమ్దీల ఐతి కరగా నోనె మైకి ఎలా తినవన ఒబ ఇన్నెలో ఒబ కమకి మంతరంగా